0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. హరే శ్రీనివాస, శుభోదయం. భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు 40 రోజులకు శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటారు మన తెలుగువాళ్ళు. విశేషంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఈ వ్రతం పాటిస్తూ దసరా పండగ వరకు ఈ 40 రోజులకు ఎంతో భక్తిభావాలతో ఈ వ్రతం పాటిస్తూ ఉంటారు. అయితే ఈరోజు వినిపిద్దాం ఆశ్రయ సీతప ప్రవచనం. ఈ శుభ సందర్భంగా విందాం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా విశేషంగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నది. ఈ 40 రోజులకు ప్రతి ఉదయపు వేళ

సత్యం. భక్తులకి మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మనమందరం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 40 రోజుల దీక్షని పాటిస్తున్నాం. 40 రోజుల దీక్షలో ప్రతిరోజు కీర్తనలు చేస్తాం. కీర్తనలు చేసినప్పుడు అదివో అల్లదివో శ్రీహరి వాసము అనే కీర్తనాన్ని వినే అవకాశం మనకు కలుగుతుంది. దీని అర్థం ఏంటంటే, అదిగో చూడండి, అక్కడ ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నివాసనం. కానీ స్వామివారి నివాసం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో తిరుపతి నగరంలో తిరుమల కొండలలో ఉంది కదా. అయితే స్వామివారి దర్శనం కావాలంటే మనం తిరుపతికి వెళ్ళాలి. చాలాసార్లు జనులకు తిరుపతిలో తిరుపతియే తెలుసు, తిరుమల కొండల గురించే తెలుసు, వేరే ప్రదేశాల గురించి తెలీదు. కానీ అక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఆలయానికి ఒక కథ ఉంది, ఆలయానికి ఒక మహాత్మ్యం ఉంది. ఈరోజు నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క కథ మీకు చెప్తాను. దీనికి ఒక అందమైన కథ ఉంది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, శ్రీ శ్రీనివాసుల స్వామి పద్మావతి అమ్మను నారాయణ వనంలో పెళ్ళి చేశారు. అక్కడ వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళి చేసిన తర్వాత ఇద్దరు వెంటనే తిరుమల కొండలకు వెళ్ళలేదు. వాళ్ళు అగస్త్య మహర్షి వారి ఆశ్రమానికి వచ్చారు. అగస్త్య మహర్షి వారు శ్రీనివాస స్వామిని, పద్మావతి తల్లిని అత్యంత భక్తిభావంతో తమ గుడిసెకు, తమ ఆశ్రమానికి స్వాగతించారు. వాళ్ళ సేవ చేసిన తర్వాత స్వామి అయితే అగస్త్య మహర్షి ఏం అడిగారంటే, స్వామి, అమ్మ, మీరు కొన్ని రోజులు మా ఆశ్రమంలోనే ఉండండి అని చెప్పారు. దానికి శ్రీ శ్రీనివాస స్వామి ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్పొచ్చు, పెళ్ళి తర్వాత వాళ్ళ వైవాహిక జీవితానికి మొదటి 6 నెలలు, 6 మంత్స్, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మ, అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే గడిచారు. ఈ పవిత్రమైన స్థలమే ఈరోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అని పేరును ధరించింది. అయితే వాళ్ళు నివసించిన ఆశ్రమమే ఈరోజు కళ్యాణ శ్రీనివాస ఆలయమైంది. అయితే పెళ్ళైన కొద్ది రోజుల్లోనే, కొత్త రోజుల్లోనే స్వామివారు తమ వైవాహిక రూపంలో అక్కడ గడిచారు కాబట్టి దానికి కళ్యాణ శ్రీనివాస ఆలయం అని పేరు వచ్చింది. అయితే అంతేకాకుండా ఆ ప్రదేశానికి ఒక మహాత్మ్యం కూడా ఉంది. అయితే స్వామివారు తిరుమలకు వెళ్ళడానికి ముందు ఇక్కడ నివసించారు కాబట్టి, ఇక్కడి నుంచే బయలుదేరారు కాబట్టి, తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడి నుంచే బయలుదేరారు కాబట్టి ఆ చోటుకి ఒక ఆశీర్వాదం ఇచ్చారు, ఒక వరం ఇచ్చారు. అదేంటంటే, ఇప్పుడు బహుశా వృద్ధాప్యం వల్ల, విశేషంగా పైగా ఆ కాలంలో వాహనాలు, ఇప్పుడు మనకున్న సౌకర్యాలు ఆ కాలంలో లేదు కదా, కారులు బస్సులు అవన్నీ లేవు కదా, అందరూ దట్టమైన అరణ్యాల్లో నడిచి పై కొండలకు వెళ్ళాల్సి వచ్చేది. అయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు, లేకపోతే ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వాళ్లకు చాలా కష్టం, పైగా క్రూర జంతువులు అవన్నీ ఉండేవి. అయితే స్వామివారు ఆ కళ్యాణ శ్రీనివాస ఆలయానికి ఒక వరం ఇచ్చారు. అదేంటంటే, ఎవరైనా తిరుమల కొండలను ఎక్కలేకపోతే, తిరుమల కొండలను ఎక్కి ఆయన దర్శనాన్ని పొందకపోతే కళ్యాణ శ్రీనివాస ఆలయానికి వచ్చి ఆయన దర్శనాన్ని తీసుకుంటే తిరుమల కొండలను ఎక్కి అక్కడ దివ్య దర్శనం దొరికినట్టే. ఇట్స్ ఈక్వల్. ఒకవేళ కొండ పైకి వెళ్ళలేకపోయారంటే, కళ్యాణ శ్రీనివాస ఆలయంలోని దర్శనం తీసుకున్నారంటే కొండపై దర్శనం పొందినట్టే. అయితే ఇది విశేషంగా నవ దంపతులకు ఈ ప్రదేశం చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ
వాళ్ళు స్వామివారిని పద్మావతి అమ్మతో పూజిస్తారు. అయితే భక్తులు ఒక మంచి వైవాహిక జీవితం కోసం అక్కడ పూజ చేస్తే బాగుంటుంది అని జనులు అంటారు. ఇప్పుడు పెళ్ళి కాలేదనుకోండి, అక్కడికి వెళ్ళి

0: పూజ చేస్తే మంచి పెళ్ళి కూడా మంచి సంబంధం కూడా దొరుకుతుందని కొందరి అభిప్రాయం. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం సౌభాగ్యం అవన్నీ ఉండాలని అవన్నీ ఉండడానికి అక్కడ పూజ చేస్తే ఇవన్నీ వస్తాయని జనుల నమ్మకం. అందుకే చాలామంది స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత లేకపోతే దర్శనం తీసుకునే ముందు కూడా శ్రీ కళ్యాణ శ్రీనివాస ఆలయానికి వెళ్ళి దర్శనం తీసుకుంటారు. అయితే ఒకరోజు మీకు ఈ అవకాశం వస్తే మీరు కూడా తప్పకుండా శ్రీ కళ్యాణ శ్రీనివాస ఆలయానికి వెళ్ళి స్వామివారి పద్మావతి అమ్మవారి దర్శనాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదం. నమస్కారం.
1: వెంకటేశ్వర స్వామి నారాయణుడు లేదా విష్ణువు యొక్క కలియుగ అవతారమని హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధింపబడే ప్రముఖ దైవం. అలాగే మన కార్యక్రమంలో మీరు విన్నారు ప్రవచనం. కుమారి శ్రీయాసిత పకి మా ధన్యవాదాలు చెప్తూ మన కార్యక్రమం యొక్క అంతం పూర్తి అవుతున్నది. వందనామిదికర సెలవు తీసుకుని నమస్కారం. హరి శ్రీనివాస.
2: సప్

0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: सौंदर्य लहरी శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. స్వాగతం మధ్యాహ్న వేళ పన్నెండు నుంచి పన్నెండున్నర వరకు అలవాటు ప్రకారంగా మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విశేషంగా శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ఈ అరగంట సేపు భక్తి పాటలతోనే ప్రసారం అవుతున్నది. స్వామివారి ఆశీస్సులతో కటాక్షంతో ఈ జీవితం ఎంతో సఫలంగా అవుతుందని అనే నమ్మకంతో మన కార్యక్రమం ఎన్నో భక్తి పాటలతో ప్రసారం అవుతున్నది. ఈ మధ్యాహ్నపు వేళ ఎంతో ఆనందంగా గడుపుతారని కూడా అనే నమ్మకంతో మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

ఏడుకొందల వాడ వెంకట రమణ అనే మాట వింటూనే ఉంటారు. గోవింద గోవింద పాడుతూ పలుకుతూ స్మరిస్తూ, అలాగే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కూడా ఎంతో భక్తి భావాలతో జరుపుకుంటున్నారు మన స్వామి వారి భక్తులందరూ. అలాగే మన కార్యక్రమంలో భక్తి పాటలతో ప్రసారం చేస్తూ స్వామివారి మీద భక్తి పాటలు వింటూ ఆనందించండి.

వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో స్వామివారి ఆశీస్సులతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ వందనామిదికట సెలవు తీసుకుని

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

మనస్సుకు కూడా నియమం నేర్పడం కోపాన్ని నియంత్రించడం చెడు మాటలు మాట్లాడకుండా ఉండటం సాత్వికంగా జీవించడం దైవ నామస్మరణ చేయడం ఇవన్నీ మనలో ఒక మంచి మార్పును తీసుకురాగలగవు.

0: మీరందరూ ఈ వ్రత కాలాన్ని ఎంతో భక్తిభావంతో మీ సమయాన్ని గడుపుతున్నారని మా నమ్మకం. ఈ రాత్రి సమయాన మీకు ఒక ఆధ్యాత్మిక సంగీత పయనానికి తీసుకెళ్తాం శ్రీవారి దివ్యమైన పాటలతో.
1: శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.